సూచించారు. తల్లి వసతి సూచన సూచించారు. అందరూ ఆదరణ చేసిన ఫలితం రాజు సభ

0: సందర్భంలో అతను వైఎస్ఆర్ కు సంతోషంగా ఉండటం జరుగుతుంటూ దక్షిణ
1: ज्यान बाँचेको धन ज्यानै नभए